මුලින්ම අල්වෝ ඔලියම් තන්බහුද සියාකාශවනී ජනගරග අරුණ FM 103.1 MHz ගේ සිම් ගෙන සෑගම්ග මොදම් ජරප් ගවිකුන් අතු චන්දුල තපතයින් නිශිපුයම් හොකොක සිම් ගුප්තගම් අල්වෝ නිශිබෙමිනම් තපතයින් සොලිගල්ස උල සිම් ගෙන සිපුයම් දන් තව යම් ගාගම් හොග තපතයින සිම් ගෙන සිපුයිසි ప్రైమ్ మినిస్టర్ తుప్ నరేంద్ర మోదీ మోల్ ఆల్ జిఎస్టీ కౌన్సిల్ గ నితి విప్ప పలింజి నవం లోరు బన సోషల్ మీడియా హో గోతమ్ గుమ సమ్మలిన జిగమ్ గబ ఒయు గ ని గ జిఎస్టీ పగ హోని మూర్ బం పతి తుమ్ లను తు కు నమ అపాదు కు హో గ ఉరి హో దో తుల బోన్ కాన్ ని నమ నమ మిక్స్ సు మం దు కు మిజ్ గమ్ గు మే గ ములి గ జంప తై కున్ హల్ హోగ్ లగా హరావ్ గోతమ్ గుమ జిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ నమ్ మేతి ని ఎంతిల్ మం దు ని జో జో తిం క మే గ అన్యో బ నమ్ దు కు తిం క తై జి కు ఉ కు సేంగమ్ సిసోబ్ జిమ్ దు కు హో గ అసి hayam nyo mab bari godin madab mujtai kun hal hog lag laga gada government tam kam GST ge bonam sir sola atur vinyil dom duku mujh pakun hal puye vipado parliamentary la minority affairs ke union minister tup kiran rajiju mol al pasigat ga arunachal pradesh university ho bande mataram anyi ga legla cham ga sodam sobam bana mulingam karil goli guma po liham arunachal university sam al hoga al yadab rig jitka hoga mag jitka hal hoga university sija alo nyok ta ta dab 106 acres ko don boham meghra koi dab manj balokom al badi hal hoga Bandi matram gabemin si tastap lagas kapdam ni mahab mabdi si kolegang ulog nyok sam betis uri loga nyara rala dok bom hakam nyikam bamuile leng kunam mahal hoga bulog arunachal ngakam soga mosam ek bharat shresht bharat ke muj hoga muile sobam na bemin dub din halkam gotam tamne jignu kwa hal puye vipadho Tawang yok nitin lebu bot nika man bom ne umdu ko bhana special intensive revision SIR ga special drive go ken log ate ga minam hili ko ma ba don bom hili mam du ko bon go ni ga du ko hal go gap so ga pa go so padma shri ga ake pan bo tu pla ma thup ten pun sok tawang ga manju shri vidyapith ham kal do bo mu ate gro log ni hda ma tam sir ho ni belar so ga bon sam tam nya yo ka hab map di ka dal milinga bonam tak dal ni bom tak hal go le jignu ko hog lagav Sam anya jab kagdal bon nim dab electoral registration officer hoga booth level officer nga ay jago irit ko ji apji pa kun help puye bipado. Dokum go New Delhi nyok aloga International Buddhist Confederation IBC ngala National Museum Delhi tuluga advanced security licensing team nga dobumle nyala nam sa nyok aloga golden pagoda ho so poli loli le lop al hoga naram na loli chem ya al hanam gam humkum nam lord buddha ga ach amin kolag pachim tele dog kunamam niyam ga nalin le kakin kaka du ku bon ni pago ho go nya panyagan ku bahal hoga dokum ho art and culture secretary dan mamta riba IBC ga director to PS Saxena National Museum hoga official sudha hoga nam sa district aro official chen pan bola district administration do bam nyaknum